సాసరం కోటి కోటి కంఠ కల కల నినాద కరలేం కోటి కోటి భుజేత కర కరవాలేం అబలకియనో మాయతో బలేం బహుబలదారిణి నమామి తారిణి రిపుదలి వారిని మాతరం వందే మాతరం తుమి మిత్య తుమి ధర్మ తుమి రైది తుమి మర్మం త్వాహహం ప్రాణ శరీరే భవతే తుమే మా శక్తి హృదయే తుమే మా భక్తి.

0: మాలి తల్లిరువేనమ్మా, బంగార కాగెజ్జనాద నిన్నప్పవెల్లవా తుంబువంతే అనవను ందిది ఆరతి ఈగ వెళగిది మగ మమలద మగధూళి కమలద కణ్ణోళి కమలవా కయ్యలి ధూళి కమల నాభన హృదయ కమలదరి నింతోళి కమలిని కరముగివే బామ్మ పూజయ స్వీకరిసె దయమాలిసమ్మ కమలద మగధూళి కమలవా కణ్ణోళి కమలవా కయ್యలి ధూళి. ధన్యవాదాలు.
1: ಗಣಪತಿ ಅವರೇ, ಈಸ್ಟ್ ಜಾನಕಿ ಅಮ್ಮ ಅವರು ಹಾಡಿರುವಂತ ಗೀತೆಯನ್ನ ಹಾಡಿದ್ರಿ, ಹೊಸ ಇತಿಹಾಸ ಚಿತ್ರದಲ್ವಾ? ಶ್ರೀ ಉದಯಶಂಕರ್ ಅವರ ಸಾಹಿತ್ಯ, ಶಂಕರ್ ಗಣೇಶ್ ಅವರ ಸಂಗೀತ,
0: ಹಾಡಿಗೆ
1: ಖಂಡಿತವಾಗಿ ಈ ಹಾಡಿಗೆ ಮೆರಗನ್ನು ನೀಡಿತ್ತು ಅವ್ರದ್ದು ಸಂಗೀತ ಮತ್ತೆ ಸಾಹಿತ್ಯ. ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಹಾಡಿದ್ರಿ. ಇದೇ ರೀತಿ ಕಾರ್ಯಕ್ರಮ ಕೇಳ್ತಾ ಇರಿ, ಕರೆ ಮಾಡ್ತಾ ಇರಿ. ಓಕೆನಾ? ಕರೆ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ತುಂಬಾ ಧನ್ಯವಾದ. ನಮಸ್ಕಾರ.
0: ನಮಸ್ಕಾರ. ಧನ್ಯವಾದ.